0: నాగరిక్ సాహిత కక్ష సంచాలన సంబంధి సూచన
1: అదని శివగ్రహీ మహానుభావరు యాతక్ వ్యవస్థ కరణీబాట ప్రభావరి సేవా ప్రాప్తికు సహజకరణకు లాగి నాగరిక సాహిత కక్ష సంచాలన ఉక్త కక్షబాట నిశుల్క సేవాహరు ప్రాప్త హున సక్నేశ సేవా ప్రాప్తికు లాగి నాగరిక సాహిత కక్షమా సంపర్క రాఖ్న అనురోధ గరించ సేవా ప్రాప్తిమా కసైకు ప్రలోభన నగరి అసలు సేవా లిన హార్దిక అపిల గర్దछ సేవా ప్రాప్తిమా కునే గ్రాసో ఆయన राष्ट्रपति अधिकार कार्यालय प्रमुख सुनवा संपर्क राखन सकूश
0: कोशी प्रदेश सरकार आंतरिक मामला तथा कानून मंत्रालय विराटनगर
2: आर्थिक वर्ष 2084-84 का लागि प्रवेशपत्र संचालन गरिने आयोजना कार्यक्रमको लागि प्रस्ताव आव्रु सम्बन्धमा कोशी प्रदेश योजना आयोगको सूचना
1: आयोजनाको वर्गीकरण आधार तथा मापदण्ड निर्धारण र आयोजना व्यवस्थापन कार्यविधि 2082 भन्दछन् स्थानीय तह र प्रदेश कार्यालयबाट आर्थिक वर्ष 2083-84 कार्यान्वयन हुने आयोजना कार्यक्रमको सम्बन्धमा यस आयोगबाट मिति 2082 साल चैत्र 9 गते आयोजना बहुसूचना प्रणालीमा सुधार प्रस्ताव आह्वान भएको हुनाले 2083 साल वैशाख 62 गतेमा प्रणालीको प्रयोग नार्फत आयोजना प्रस्ताव गर्न हुन उक्त प्रदेश सरकार मार्फतका कार्यालय र स्थानीय तहहरूलाई जानकारीको लागि यो सूचना प्रसारण गरिएको छ। साथै आयोजना प्रस्ताव सम्बन्धमा स्थानीय नागरिकले सम्बन्धित स्थानीय तह र संस्थाको कार्यक्षेत्र रहेको स्थानीय तह तथा आयोजनाको सम्बन्ध कार्यक्षेत्रमा रहेको प्रदेश कार्यालयमा सम्पर्क राख्न अनुरोध गरिन्छ। प्रस्ताव आह्वान सम्बन्धी सूचना विस्तृत आयोगको वेबसाइट ppc.cc.gov.np हेर्न र सबैमा यसै सूचना मार्फत अनुरोध गरिन्छ।
0: कोशी प्रदेश सरकार प्रदेश योजना आयोग